వికసిత్ భారత్ దేశం కోసం మాదక ద్రవ్య రహిత యువత అనే ప్రచారం వేగంగా విస్తరిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఇది యువత ఆరోగ్యం, ఆనందం, ఉజ్వల భవిష్యత్తు కోసం మనందరి సామూహిక నిబద్దత అని చెప్పారు. ప్రధానమంత్రి తన మనసులోని మాటను ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ ప్రసంగం 137వ సంచిక.

0: भारत में बना हो, भारत के आत्मनिर्भर बनने का मार्ग भारत में बनी चीजों पर गर्व करने से ही प्रशस्त होगा।
1: పిఎం స్వనిధి యోజన ద్వారా దేశంలోని మహిళా చిరు వ్యాపారులు కొత్త బలాన్ని పొందుతున్నారని ప్రధానమంత్రి చెప్పారు. ఈ పథకం లబ్దిదారుల్లో దాదాపు 46% మంది మహిళలే ఉన్నారని, దేశవ్యాప్తంగా సుమారు 35 లక్షల మంది మహిళలు తమ వ్యాపారాలను అభివృద్ది చేసుకుంటున్నారని తెలిపారు. వారికి ఉదాహరణగా ఘజియాబాద్ కు చెందిన బబితా శర్మ, బెంగళూరుకు చెందిన టిఎస్ నింగమ్మ గురించి ప్రధానమంత్రి ప్రస్తావించారు.
0: पीएम स्वनिधि योजना के लाभार्थियों में करीब 46% महिलाएं हैं, यानी देश भर में लगभग 35 लाख महिलाएं इस योजना से जुड़कर अपने कारोबार को आगे बढ़ा रही हैं। गाजियाबाद की बबीता शर्मा जी पूजा की सामग्री का एक छोटा सा स्टॉल लगाती थी। मेहनत खूब थी, लेकिन कारोबार बढ़ाने के लिए पूंजी की जरूरत थी। पीएम स्वनिधि से उन्हें आर्थिक मदद मिली, कारोबार का विस्तार किया, ग्राहक बढ़े और धीरे धीरे सड़क किनारे का उनका छोटा सा स्टॉल एक दुकान में बदल गया।
1: వికారాబాద్ జిల్లా జిన్గుర్తి గ్రామంలోని ఏకలవ్య ఫౌండేషన్లో ఈరోజు ప్రసారమైన ప్రధాని మన్ కీ బాత్ కార్యక్రమాన్ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వీక్షించారు. రంగారెడ్డి జిల్లా హస్తినాపురం జడ్పీ రోడ్డులోని వేదిక్ హాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 137వ మన్ కీ బాత్ కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట బీజేపీ అధ్యకులు రామచందర్

వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్నాం. మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్

చిత్రసీమలు ఇప్పుడు వినండి. రాక్షసుడు చిత్రం కోసం ఇళయరాజా సరసారథ్యంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం జానకి పాడిన పాట, గీత రచన వేటూరి.

చిత్రసీమలో ఇప్పుడు వినండి, ప్రేమ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడినటువంటి పాట, గీత రచన ఆచార్యాత్రేయ సంగీతం, ఇళయరాజా.

చిత్రసీమలు ఇప్పుడు వినండి. స్వాతి ముత్యం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన పాట, గీత రచన వెట్టూరి, సంగీతం ఇళయరాజా.

0: చాలా బాగా పాడుతున్నారే.
1: భైషజ్యం మందరం.

మీరు విన్న పాటతో చిత్రసీమ కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి వరంగల్ కేంద్రం మనసులో మాట భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోడీ గారు ఈ ఉదయం దేశ ప్రజలతో తమ మనసులోని భావాలను పంచుకున్న మన్ కీ బాత్ కార్యక్రమానికి తెలుగు అనువాదం వింటారు.

0: ఆకాశవాణి ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసిన మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం వింటారు.
1: ప్రియమైన దేశవాసులారా, నమస్కారం. మన్ కీ బాత్ కార్యక్రమంలో ఈ కొత్త ఎపిసోడ్లోకి మీ అందరికీ స్వాగతం పలుకుతున్నాను. మన దేశవాసుల విభిన్నమైన కృషిని ప్రదర్శించేందుకు, వినూత్నమైన ఆలోచనల్ని ఆవిష్కరించేందుకు, చర్చించేందుకు ఈ మన్ కీ బాత్ ఒక వేదిక అని మీ అందరికీ తెలుసు. అయితే ఈ ఆలోచనల్లో చాలా వాటి వెనక తమ జీవితకాల శక్తిని ధారపోసిన ప్రజల శ్రమ ఉంది. ఉదాహరణకి ఒక విషయం చెబుతున్నాను, అది కృష్ణగారి వెబ్సైట్ గురించి. ఆషాఢ ఏకాదశి పవిత్ర సందర్భంగా చరిత్రను ఆసక్తిదాయకంగా మార్చే నా ప్రయత్నాన్ని ప్రారంభిస్తున్నాను అని మీకు తెలియచేయటం నాకెంతో సంతోషంగా ఉంది అని ఒక మిత్రుడు సామాజిక మాధ్యమంలో ప్రకటించాడు కొన్నాళ్ల క్రితం. అతనే కృష్ణగారు. వారంటారు ఈ ఆలోచన చాలా సాధారణమైంది అని. ఈ వెబ్సైట్ను సందర్శించండి, ఏదైనా ఒక సంవత్సరాన్ని ఎంచుకోండి, ఆ ఫలానా సమయంలో భారతదేశంలోని ఫలానా భాగాన్ని ఎవరు పరిపాలించారో సులభంగా తెలుసుకోవచ్చు. అది ఆయన చెప్పిన సారాంశం. సహజంగానే నాకు కూడా చాలా ఆసక్తిదాయకంగా అనిపించింది. దీని గురించి మరింతగా తెలుసుకోవాలి అనుకున్నాను. ముంబైలో నివసించే కృష్ణ శేషాద్రి గారు ఈ పని చేశారో నేను తెలుసుకున్నాను. ఆసక్తిదాయకమైన విషయం ఏంటంటే, కృష్ణగారు ఇంత శ్రమపడి చేసిన వెబ్సైట్ పేరును www.bharatiya.com అని చాలా సాదాసీదాగా పెట్టారు. ఆయన పడిన శ్రమ తప్పకుండా మీ వరకు చేరాలి. అందుకే కృష్ణగారితో నేను నేరుగా మాట్లాడాలి అనుకుంటున్నాను. మిత్రులారా, ఇప్పుడు కృష్ణగారు ఫోన్లో మనతో సంభాషిస్తున్నారు. కృష్ణగారు నమస్తే.
2: సార్. సార్ నమస్కారం అండి.
1: సోదరా, మీరు టెక్ ప్రపంచానికి చెందినవారు కాదని, చరిత్ర ఉపాధ్యాయులు కూడా కాదని నాకు తెలిసింది. అయినా మీరు టెక్నాలజీని ఉపయోగించి ఒక చారిత్రాత్మకమైన చరిత్ర వెబ్సైట్ను సృష్టించారు. అది నాకు చాలా ఆసక్తిగా ఉంది. ఇదంతా ఎలా జరిగింది మిత్రమా?
2: ధన్యవాదాలు సార్. మీతో మాట్లాడటం నా అదృష్టం సార్. నా గురించి చెప్పాలంటే, నేను ఒక ఇంజనీర్ని సార్. ఆ తర్వాత MBA చేశాను. తర్వాత మార్కెటింగ్ రంగంలోకి వెళ్ళాను. నాకు చిన్నప్పటి నుంచే చరిత్రపై గొప్ప ఆసక్తి ఉండేది. కాబట్టి నేనెప్పుడూ చరిత్రపై ఏదన్నా చేయాలి అని అనుకునేవాణ్ణి. చరిత్రను ఆసక్తికరంగా ఎలా మార్చాలా అని ఆలోచించేవాడిని.

0: మనం చరిత్రను బోధించే విధానంలో చాలా మెరుగుపరచగలమని, అందులో ఎన్నో మార్పులు తీసుకురాగలమని, చరిత్రను ఒక కథగా మార్చి ప్రజలకు అందించగలమని కూడా నేను భావించాను.
1: బాగుంది కృష్ణ గారు. అయితే ఎక్కువ మంది ప్రజలు ఏ విషయం తెలుసుకోవాలంటారు మన చరిత్రలో?
0: మనం పాఠశాలలు, కళాశాలల్లో భారతీయ చరిత్ర బోధనను చూస్తే దాన్ని ఒక సామ్రాజ్యం లేదా ఒక రాజ్యం కోణం నుండి బోధిస్తారు. ఆ సామ్రాజ్యాలకే విశేషమైన ప్రాధాన్యత లభిస్తుంది. ఈ ప్రక్రియలో చోళులు, పల్లవులు, కర్కోట రాజవంశం, కాశ్మీర్లోని అహోములు వంటి మన ఇతర గొప్ప సామ్రాజ్యాల గురించి మనకు తెలియదు. వీరు కనీసం 600 సంవత్సరాల పాటు అద్వితీయంగా తమ సంస్కృతిని, విలువలను కాపాడుకున్నారు సార్. కాబట్టి అలాంటి గొప్ప సామ్రాజ్యాలను ప్రజలకు పరిచయం చేసే ఒక వెబ్సైట్ను సృష్టించాలని నేను అనుకున్నాను.
1: కృష్ణ గారు, మీరు చాలా కష్టపడ్డారు. నేను మిమ్మల్ని ఒక ఊహాజనిత ప్రశ్న అడగాలి అనుకుంటున్నాను, సరేనా?
0: అలానే సార్.
1: భారత చరిత్రలోని ఏ ముగ్గురితోనైనా మాట్లాడే అవకాశం మీకు లభిస్తే మీరు ఎవరితో మాట్లాడాలి అనుకుంటున్నారు, ఎందుకనుకుంటున్నారు?
0: సార్, అలా అయితే మొదటగా నేను చోళ సామ్రాజ్యంలోని అత్యంత శక్తివంతమైన, ముఖ్యమైన రాజులలో ఒకరైన రాజరాజ చోళుడు లేదా రాజేంద్ర చోళుడితో మాట్లాడాలనుకుంటున్నాను. బృహదీశ్వర ఆలయం, గంగైకొండ చోళపురం వంటి భారీ శివాలయాలను నిర్మించాలనే ఆలోచన వారికి అసలు ఎలా వచ్చిందో నేను వారి నుండి తెలుసుకోవాలనుకుంటున్నాను. వాటిని నిర్మించటానికి ఆ ఆలోచన ఎక్కడి నుంచి వచ్చింది, వారు ఎలా ప్రణాళిక చేశారు, రాబోయే 1000 లేదా 2000 సంవత్సరాల పాటు ఇతరులకు స్ఫూర్తినిచ్చే అంశాన్ని సృష్టించాలనే ఆలోచన వారికి అసలు ఎలా వచ్చింది, ఈ విషయాన్ని నేను వారి నుండి తెలుసుకోవాలనుకుంటున్నాను సార్. ఇక రెండవ వ్యక్తి, నా అభిప్రాయంలో భారత చరిత్ర చాలా తక్కువగా అంచనా వేసిన వ్యక్తి సార్ అతను. ఆయన పేరు హేము. మనం భారత చరిత్రలో ఆయన గురించి గరిష్టంగా 2 లేదా 3 వాక్యాలు మాత్రమే చదువుతాం. హేము ఒక సామాన్యుడు, ఒక సాధారణ వ్యక్తి, ఒక వ్యాపారవేత్త అని మనకు తెలియదు. అక్కడ నుండి ఆయన ఒక సామ్రాజ్యాన్ని నిర్మించాడు. ఆయన కేవలం సామ్రాజ్య నిర్మాత మాత్రమే కాదు, ఒక సైనిక మేధావి కూడా. ఆయన తన జీవిత కాలంలో 23 యుద్ధాలు చేసి వాటిలో 22 గెలిచాడు. అలాంటప్పుడు ఆయన ఆలోచన విధానం ఎలా ఉండేది? ఒక సామాన్య స్థాయి నుండి ఆయన అంత గొప్ప రాజుగా ఎలా అయ్యాడు? ఆ ప్రయాణం గురించి తెలుసుకోవాలని నాకు చాలా ఆసక్తిగా ఉంది సార్. ఇక మూడో వారు చాలా ఆసక్తికరమైన వ్యక్తిత్వం ఉన్న ఒక మహిళ. ఆమె త్రిభువన్ మహాదేవి. ఒడిశాలో భౌమాకార వంశం అనే పాలకుల వంశం ఉండేది. వారి కథ కూడా చాలా ఆసక్తికరం సార్. క్రీస్తు శకం 850 ప్రాంతంలో వారి పొరుగురాజులు వారి సామ్రాజ్యంపై దాడి చేశారు. వారి రాజు అంటే త్రిభువన్ మహాదేవి భర్త ఆ యుద్ధంలో అమరవీరుడయ్యాడు. దీని కారణంగా సామ్రాజ్యం చాలా వరకు కుదించుకుపోయింది. దాని అధిపతులు, నాయకులు సామ్రాజ్యాన్ని విడిచి వెళ్లటం ప్రారంభించారు. అప్పుడు త్రిభువన్ మహాదేవి అధికారం చేపట్టారు. ఆమె భారతదేశ చరిత్రలో మొట్టమొదటి స్వతంత్ర పాలకులలో ఒకరిగా నిలిచారు. ఆమె ప్రభుత్వాన్ని స్థిరపరచడమే కాకుండా దాన్ని చాలా శక్తివంతంగా రూపొందించారు. ఎంతగా అంటే, ఆ తరువాత 100 సంవత్సరాల పాటు ఆ వంశం కళింగ ఆ చుట్టుపక్కల ప్రాంతాలని పరిపాలించింది. కాబట్టి చరిత్రలో నేను కలవాలనుకుంటున్న 3 ఆసక్తికరమైన వ్యక్తులు వీరే సార్.
1: చాలా బాగుంది కృష్ణ గారు. మీరు ఇప్పుడు చరిత్రలో జీవిస్తున్నట్టు అనిపిస్తోంది. మీరు పూర్తిగా అందులో లీనమైపోయారు. నేను కూడా మీ వెబ్సైట్ ని ఎంతో ఆసక్తిగా పరిశీలిస్తున్నాను. నాకు బాగా నచ్చిన అంశం లేదా నేర్చుకోవాలి, తెలుసుకోవాలి అనిపించిన అంశం ఏంటంటే, మీ సైట్లో ప్రజలు దిద్దుబాట్లు, సూచనలు చేయటానికి కూడా ఒక అవకాశం ఇచ్చారు, ఒక ట్యాబ్ ఉంది. నిర్మాణాత్మకమైన అభిప్రాయాలను స్వీకరించేందుకు సిద్ధంగా ఉండటం ఒక ముఖ్యమైన విజయం. మీరు ప్రజల నుంచి సూచనలు స్వీకరించడం ఆరంభించారా? మరి వాటి మీద మీ స్పందన ఎలా ఉంది?
0: అవును సార్, మాకు ప్రజల నుండి చాలా సూచనలు వస్తాయి. సూచనలు 2 రకాలుగా ఉంటాయి. ఒక రకం సూచనలు దిద్దుబాట్లు కోరుతూ వస్తాయి. ఉదాహరణకు, ఫలానా రాజ్యంలో ఫలానా రాజు ఉండేవాడు అని, లేదా ఫలానా సమయంలో ఫలానా యుద్ధం జరిగింది వంటివి. మరో రకం సూచన

0: మీరు ఈ వెబ్సైట్ లో పలానా ఫీచర్ ను కూడా చేర్చవచ్చు అని వస్తాయి. మాకు ఉన్న ఆధారాల ప్రకారం మేము ఆ సూచనలు స్వీకరిస్తాం. మరో ఉదాహరణ చెప్తాను. మీరు భారతదేశాన్ని చూపించారు, దాన్ని రాష్ట్రాల స్థాయిలో కూడా చూపిస్తే బాగుంటుందని ఒకరు సూచించారు. మేము ఆ ఫీచర్ ని అమలు చేశాం. ఆ తర్వాత మాకు మరో ఫీచర్ వచ్చింది. అందులో మేం మొత్తం సామ్రాజ్యం డేటా గణాంకాలను ఒక ట్రంప్ కార్డుగా ఇచ్చాం. అది పిల్లలకు చేరుతుంది. అందరం డౌన్లోడ్ చేసుకుని పంచుకునేలా మీరు దాన్ని ఒక చోట చేర్చాలని ఒకరు సూచించారు. మేము ఆ ఫీచర్ను అమలు చేస్తున్నాం. కాబట్టి మేము తప్పులు చేస్తామని అర్థం చేసుకోవటం మాకు ముఖ్యం. ఎందుకంటే మేమేమి సర్వశ్రేష్ఠులం కాదు. ఈ విషయం దృష్టిలో ఉంచుకొని ఇది అందరి సైట్ కావాలనే ఉద్దేశంతో మేము దిద్దుబాటుల ట్యాబును జోడించాం. ఇకపై అందరి సహకారాన్ని ఉపయోగించుకొని రాబోయే కొన్నేళ్ల పాటు చరిత్రను ఒక ఆసక్తికరమైన అంశంగా నిలిపే సైటును నిర్మించగలం.
1: కృష్ణ గారు, మీరు నిజంగా చాలా గొప్ప పనిచేశారు. అయితే చరిత్రతో పాటు మీకు ఇంకా ఎన్నో అభిరుచులు ఉండుంటాయి కదా, ఇంకా ఎన్నో పనులు కూడా చేస్తూ ఉంటారు కదా.
0: కాదు సార్, నేను కాస్త బోరింగ్ టైప్ మనిషిని సార్. నాకు సాంకేతికత, చరిత్ర అంటే చాలా ఆసక్తి. ఇప్పుడు సాంకేతికత, చరిత్ర రెండూ కలిశాయి కాబట్టి నేను రోజంతా వాటిలోనే మునిగిపోతున్నాను సార్.
1: సరే కృష్ణ గారు, మీకు నా శుభాకాంక్షలు. మీరు మంచి ఆరంభం చేశారు. మీ విధానం చూస్తూ ఉంటే ప్రజలు తప్పకుండా ఇందులో ఉత్సాహంగా పాలు పంచుకుంటారని, మీతో చేరతారని నాకు పూర్తి విశ్వాసం ఉంది. మరోమారు మీకు నా శుభాకాంక్షలు. మిత్రులారా, కృష్ణ గారు చేస్తున్న ఈ ప్రయత్నం చరిత్ర విద్యార్థులకు మాత్రమే కాకుండా మనందరికీ, అంటే మన గతం గురించి తెలుసుకోవటానికి సాయంగా ఉంటుంది. ఇలాంటి ప్రయత్నాల గురించి మీకు సమాచారం ఏ కొంచెం తెలిసినా దయచేసి పంచుకోండి. నా ప్రియమైన దేశ ప్రజలారా, వికసిత భారతదేశం కోసం మాదక ద్రవ్య రహిత యువత అనే ప్రచారం ప్రస్తుతం దేశవ్యాప్తంగా వేగంగా విస్తరిస్తున్నది. దీని లక్ష్యం సుస్పష్టంగా ఉంది. మాదక ద్రవ్య రహిత యువత, మాదక ద్రవ్యరహిత భారతదేశం. చాలామంది, ముఖ్యంగా మన యువత, ఇందులో పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారు. ఏదేమైనా ఇది భారతదేశ యువత ఆరోగ్యం, ఆనందం, ఉజ్వల భవిష్యత్తునిచ్చే ఒక సామాజిక చైతన్యం. ఇది మనందరి సామూహిక నిబద్ధత కూడా. మిత్రులారా, మాదక ద్రవ్యాల వ్యసనం అనేది కేవలం ఒక వ్యక్తిని మాత్రమే ప్రభావితం చేయదు. దాని దుష్ప్రభావాలు మొత్తం కుటుంబంపై, సమాజంపై ఉంటాయి. మాదక ద్రవ్యాల గురించిన అవగాహన కల్పించి అలాంటి వ్యసనాలతో బాధపడుతున్న వారికి సాయం చేసేందుకు ముందుకు వస్తున్న వారిని నేను అభినందిస్తున్నాను. మీరు మాదక ద్రవ్య రహిత భారతదేశం కోసం ఒక శక్తివంతమైన నినాదాన్ని సృష్టించగలరా? మన యువ సంగీతకారులు మాదక ద్రవ్య రహిత జీవిత సందేశాన్ని అందించే పాటల్ని త్వరపరచగలరా? మాదక ద్రవ్యాల ప్రమాదాల్ని, అలాగే వాటిని అధిగమించే మార్గాల్ని తెలియచేస్తూ హృద్యమైన నాటికల్ని విద్యార్థుల బృందాలు, నాటక సమాజాలు రూపొందించగలవా? మన దేశంలో కంటెంట్ సృష్టికర్తలకు, అది అద్భుతంగా సృష్టించగలిగే సృజనశీలులకు కొరత లేదు. ఆ దిశగా సమాజానికి సాయపడే కంటెంట్ను వివిధ భాషల్లో సృష్టించాలి అని నేను వారిని కోరుతున్నాను. దయచేసి మీ ప్రయత్నాల్ని హ్యాష్ ట్యాగులతో సామాజిక మాధ్యమంలో పంచుకోండి. కొన్నిసార్లు అధికారిక ప్రచారాల కన్నా సృజనాత్మక ప్రయత్నాలే ఎక్కువ ప్రభావితంగా ఉంటాయి. రండి, భారతదేశ యువతను మాదక ద్రవ్యాలకు దూరంగా, మాదక ద్రవ్య రహితంగా ఉంచే ఈ అత్యంత పవిత్రమైన పనిలో, బాధ్యతలో మనమందరం మనవంతు పాత్ర తప్పకుండా పోషిద్దాం. దయచేసి మీ ప్రయత్నాల్ని డ్రగ్ ఫ్రీ యూత్ అనే హ్యాష్ ట్యాగ్తో సామాజిక మాధ్యమాల్లో పంచుకోండి. నా ప్రియమైన దేశ ప్రజలారా, ఆగస్టు నెలలో మనం ప్రతి చోట దేశభక్తిలోని అనేక కోణాల్ని చూస్తాం. ఈ సమయంలో ప్రతి వ్యక్తి హృదయంలో దేశభక్తి భావన మరింత బలంగా ఉంటుంది, కొత్తగా బలపడుతుంది కూడా.

జాతీయ చేనేత దినోత్సవం, క్విట్ ఇండియా ఉద్యమ వార్షికోత్సవం లాంటి దేశ విభజన స్మరణ దినం వరకు ఈ సందర్భాలు ప్రత్యేకమైనవి. స్వాతంత్ర దినోత్సవం, జాతీయ అంతరిక్ష దినోత్సవం ప్రతి పౌరుణ్ణి ఎంత గర్వంతో నింపుతాయి. హర్ ఘర్ తిరంగా అభియాన్ ఈ భావనను మరింత బలపరుస్తుంది. వందే మాతరం 150 సంవత్సరాలు పూర్తి చేసుకోవటం ఈ సంవత్సరాన్ని మరింత ప్రత్యేకంగా మలిచింది. ఈసారి 8 కోట్లకు పైగా త్రివర్ణ పతాక సెల్ఫీలు అప్లోడ్ అయ్యాయి. ఈ త్రివర్ణ పతాక సంబరం కేవలం భారతదేశానికి మాత్రమే పరిమితం కాలేదు. ఈ సంవత్సరం సూర్యపథ త్రివర్ణ పతాకం ద్వారా మన త్రివర్ణ పతాకం ప్రపంచవ్యాప్తంగా ఒక ప్రత్యేకమైన ప్రయాణాన్ని ప్రారంభించింది. ఫిజీలోని సువాలో సూర్యుని తొలికిరణంతో పాటే త్రివర్ణ పతాకాన్ని ఎగరవేశారు. ఆసియా, ఆఫ్రికా, యూరోప్ల నుండి అమెరికాలోని శాన్ఫ్రాన్సిస్కో అంతటా ఉన్న భారతీయ మిషన్లు పోస్టుల్లో త్రివర్ణ పతాకం సగర్వంగా రెపరెపలాడింది. మిత్రులారా, ఈ దృశ్యాలు ఎంత అద్భుతంగా ఉండి ఉంటాయో మీరు ఊహించుకోవచ్చు. ప్రపంచం నలుమూలలా సూర్యుని ప్రయాణంతో పాటే భారత త్రివర్ణ పతాకం కూడా రెపరెపలాడింది. ఇలాంటి ప్రయత్నాలు సమాజాన్ని ఏకం చేస్తాయి. అవి దేశంతో మన అనుబంధాన్ని కూడా మరింతగా బలపరుస్తాయి. ఈ ప్రయత్నాల్లో పాలు పంచుకున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక అభినందనలు. నా ప్రియమైన దేశ ప్రజలారా, ప్రతిరోజు ఉదయం నుంచి సాయంత్రం దాకా మన నగరాలు పట్టణాల వీధుల్లో లక్షలాది మంది మహిళలు తమ తమ పనుల్లో నిమగ్నమై ఉంటారు. కొందరు కూరగాయలు అమ్ముతారు, కొందరు పండ్లు అమ్ముతారు, కొందరు టీ స్టాల్స్ ఏర్పాటు చేసి ఛాయ లాంటివి అమ్ముతారు, మరికొందరు పువ్వులు, దీపాలు, పూజా సామాగ్రి, ఇలా ఎన్నో. కొద్దిపాటి మూలధనం లేకపోవటం చాలా సందర్భాల్లో ఇలాంటి వారి వ్యాపారాలు ఎదగకుండా అడ్డుకుంటుంది. కానీ ఇప్పుడు అలాంటి లక్షలాది మంది తల్లులు, సోదరీమణులు పిఎం స్వనిధి యోజన ద్వారా కొత్త బలాన్ని పొందుతున్నారు. మహిళా సాధికారితకు సంబంధించిన ఈ అంశాన్ని గురించి జరగాల్సినంతగా చర్చ జరగటం లేదు. మిత్రులారా, పిఎం స్వనిధి యోజన లబ్ధిదారుల్లో దాదాపు 46% మంది మహిళలే ఉన్నారు. అంటే దేశవ్యాప్తంగా దాదాపు 35 లక్షల మంది మహిళలు ఈ పథకంలో పాల్గొంటున్నారు, తమ తమ వ్యాపారాల్ని అభివృద్ధి చేసుకుంటున్నారు కూడా. మిత్రులారా, గజియాబాద్కు చెందిన బబితా శర్మ గారు దీనికి ఒక గొప్ప ఉదాహరణ. బబిత గారు పూజా సామాగ్రి అమ్మే చిన్న దుకాణాన్ని నడిపిస్తుంటారు. పువ్వులు, దీపాలు, అగరబత్తులు, కొబ్బరికాయలు ఇలాంటి వస్తువులు అమ్ముతూ తన కుటుంబ జీవనోపాధికి తోడ్పడతారు. ఆమె చాలా కష్టపడేవారు. తన వ్యాపారాన్ని విస్తరించేందుకు తనకి పెట్టుబడి అవసరంగా మారింది. పిఎం స్వనిధి నుంచి ఆర్థిక సహాయం అందింది. అంతే, సరుకుల్ని పెంచుకున్నారు, వ్యాపారాన్ని విస్తరించారు, వినియోగదారులు పెరిగారు, ఆదాయమూ పెరిగింది. క్రమంగా రోడ్డు పక్కన ఉండే బబిత గారి చిన్న స్టాల్ ఒక పెద్ద దుకాణంగా రూపాంతరం చెందింది. మిత్రులారా, బెంగళూరుకు చెందిన టిఎస్ నింగమ్మ గారి ఉదాహరణ కూడా మనకెంతో స్ఫూర్తిదాయకంగా కనిపిస్తుంది. నింగమ్మ గారు, ఆమె భర్త ఇడ్లీ, దోశ, సాంబార్ ఇవన్నీ అమ్మే చిన్న వ్యాపారం ఆరంభించారు. ఆ వ్యాపారం విజయవంతంగా సాగుతూ ఉండింది. కాని మరింత విస్తరించాలి అనుకోవడం సహజం కదా. అప్పుడు పెట్టుబడి అవసరమైంది. నింగమ్మ గారికి కూడా పిఎం స్వనిధి యోజన నుంచి సహాయం అందింది. ఆమె తన టిఫిన్ల బండిని మెరుగుపరుచుకున్నారు. సరుకుల్ని టోకన్ కొనటం ఆరంభించారు. మెనూలో అనేక కొత్త వస్తువుల్ని చేర్చారు. వినియోగదారులు పెరిగారు, ఆదాయం కూడా పెరిగింది. సహజంగానే కుటుంబ ఆర్థిక పరిస్థితి మెరుగుపడింది. ఇప్పుడు నింగమ్మ గారు తన 3 పిల్లలకు మంచి ప్రమాణాలతో ఉన్న చదువును అందించగలుగుతున్నారు. మిత్రులారా, ఒక మహిళా వ్యాపారం వృద్ధి చెందింది అంటే దాంతోపాటు తన కుటుంబ భవిష్యత్తు కూడా ఖచ్చితంగా అభివృద్ధి చెంది తీరుతుంది. పిల్లల చదువులు మెరుగుపడతాయి, ఇంటి అవసరాలు తీరతాయి,
మహిళల్లో ఆత్మవిశ్వాసం

మరింత బలంగా ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. ఇదే మహిళా సాధికారితకు సజీవ నిదర్శనం. వీధి వ్యాపారాల్లో నిమగ్నమై ఉన్న సోదరీమణులందరికీ ఉజ్వల భవిష్యత్తు అందాలి అని నా ఆకాంక్ష. నా ప్రియమైన దేశవాసులారా, పరిశుభ్రతకు ఒక గొప్ప సుగుణం ఉంది. ఒక ప్రదేశాన్ని శుభ్రంగా ఉంచాలి అనే సంకల్పం అక్కడి ప్రజల వ్యక్తిగత సంకల్పంగా మారింది అనుకోండి, ఆ మార్పు కేవలం పరిశుభ్రతకే పరిమితం కాదు మిత్రులారా, అది ఆ ప్రదేశం మొత్తం స్వరూపాన్ని మార్చేస్తుంది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో పరిశుభ్రత కోసం జరుగుతున్న ఇలాంటి ప్రయత్నాలు మనకు ఎప్పటికప్పుడు స్ఫూర్తిని అందిస్తూనే ఉన్నాయి. పట్వాయి అనేది ఉత్తరప్రదేశ్లోని రాంపూర్లో ఉన్న ఒక గ్రామం. అక్కడ ఆకాష్, రోహన్ అనే ఇద్దరు స్నేహితులు తమ చుట్టూ ఉన్న ప్రాంతం మురికితో ఉండటాన్ని గమనించారు. ఆ తర్వాత ఆకాష్, రోహన్ చెత్త సంచులు పట్టుకుని శుభ్రం చేసేందుకు బయలుదేరారు. క్రమంగా ఇతర యువకులు కూడా వారితో కలిశారు. క్లీనప్ పట్వాయి అనే పేరుతో ఒక బృందం కూడా ఏర్పడింది. ఈ యువకులు ఇప్పటిదాకా 4 గంగా ఘాట్లను శుభ్రం చేశారు. వారు టన్నుకు పైగా ప్లాస్టిక్ వ్యర్థాలని తొలగించారు. ఎన్నో చెరువుల్ని, ఎన్నో బహిరంగ ప్రదేశాలని పరిశుభ్రంగా మలిచారు. మిత్రులారా, ఈ ఏడాది అమర్నాథ్ యాత్ర సందర్భంగా పరిశుభ్రత, ప్రజా భాగస్వామ్యానికి సంబంధించిన ఇలాంటి స్ఫూర్తిదాయకమైన ఉదాహరణ ఒకటి కనిపించింది. వేలాది మంది పారిశుద్ధ్య కార్మికులు కష్టతరమైన మార్గాల్లో పగలు రాత్రి అనకుండా సేవ చేశారు. ఈ సంవత్సరం యాత్రలో 400 మెట్రిక్ టన్నులకు పైగా వ్యర్థాల్ని సేకరించి శుద్ధి చేశారు. ఈ ప్రయత్నంలోని ఒక అంశం నాకు బాగా నచ్చింది. ఈ పరిశుభ్రతా కార్యక్రమంలో భక్తులు కూడా పాల్గొన్నారు. 16,000 మందికి పైగా యాత్రికులు పరిశుభ్రతను పాటిస్తాం అని ప్రతిజ్ఞ చేశారు. 10,000 మందికి పైగా యాత్రికులకు రెస్పాన్సిబుల్ యాత్రి అంటే బాధ్యతాయుతమైన యాత్రికులు అనే సర్టిఫికెట్స్ కూడా అందజేశారు. ఇక్కడ ఒక ప్రత్యేకమైన ప్రయోగం కూడా నిర్వహించారు. యాత్ర సమయంలో గుర్రాలు, కంచర గాడిదల పేడను బయోగ్యాస్గా మార్చి ఆ స్వచ్ఛమైన శక్తితో స్వచ్ఛ జ్యోతిని వెలిగించారు. అంటే అమర్నాథ్ మంచు శివలింగమైన బాబా బర్ఫానీకి చేసే ఈ పవిత్ర యాత్రలో పరిశుభ్రత కూడా ఒక సేవగా, ఒక విశ్వాసంగా మారింది. మిత్రులారా, మన గ్రామాలు, నగరాలు, నదులు లేదా పుణ్యక్షేత్రాలు ఏవైనా సరే, వాటి గుర్తింపు మన ప్రవర్తన ద్వారానే రూపుదిద్దుకుంటుంది. ఈ ప్రవర్తనలో పరిశుభ్రత కూడా ఒక అనివార్య భాగం అయినప్పుడు ఆ ప్రదేశం ఎంత అందంగా, ఎంత మెరుగ్గా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. నా ప్రియమైన దేశవాసులారా, కొన్నిసార్లు ఒక చిన్న అభిరుచి జీవితంలో గొప్ప అవకాశాలకు ద్వారాలు తెరుస్తుంది. నాగాలాండ్లోని ఫెక్ జిల్లాకు చెందిన వెసాలు పురోగారి ప్రయాణం కూడా ఇలాంటిదే. వెసాలు గారు ఒక వ్యవసాయ కుటుంబంలో పెరిగారు. చిన్నప్పటి నుంచి ఆమె తమ అమ్మానాన్నలు వ్యవసాయం చేయడాన్ని చూశారు. తనకి పూలంటే ఎంతో ఇష్టం. వెసాలు గారు ఈ అభిరుచిని కొనసాగిస్తూ 2021లో చిన్న స్థాయిలో పూల పెంపకాన్ని ఆరంభించారు. చుట్టుపక్కల ప్రజలు క్రమంగా ఆమెకు పూల పెంపకంలో ఉన్న సామర్థ్యాన్ని చూడడం ఆరంభించారు. పెళ్లిళ్ళు లేదా పండగలకి పూలకు గిరాకీ ఉంటుంది అని ఆమె గమనించారు. వెసాలు గారు ఈ అభిరుచిని మరింత ముందుకు తీసుకెళ్లాలి అని నిర్ణయం తీసుకున్నారు. ఈ ప్రయాణంలో తాను స్థానిక కృషి విజ్ఞాన కేంద్రంలో శాస్త్రీయ పుష్ప సాగులో శిక్షణ పొందారు. ఆ తర్వాత కేవలం 0.5 ఎకరం భూమిలో వేలాది గ్లాడియోలస్ మొక్కల్ని నాటారు. ఆమె తొలి ప్రయత్నంలోనే 5,000 కంటే ఎక్కువ పువ్వులు వికసించాయి. మిత్రులారా, ఈ విజయం వేసాలు జీవితానికి ఒక కొత్త ఆరంభాన్ని అందించింది. తానిప్పుడు పూల సాగును మరింతగా విస్తరించారు. ఒకప్పుడు స్థానిక మార్కెట్కే పరిమితమైన పువ్వులు ఇప్పుడు నాగాలాండ్ దాటి ఢిల్లీ

ముంబై లాంటి నగరాలు చేరుకుంటున్నాయి. అభిరుచి, కఠోరమైన శ్రమ, పట్టుదల, సరైన మార్గదర్శకత్వం ఇవన్నీ కలిస్తే కొత్త అవకాశాలు ఎలా తెరుచుకుంటాయో వెసాలు పురోగారి ప్రయాణం మనకు స్పష్టంగా చెబుతోంది. నా ప్రియమైన దేశవాసులారా, మన చుట్టూ చాలామంది ఒక చిన్న ప్రయత్నాన్ని ఆరంభిస్తారు. ప్రయత్నం చిన్నదే కావచ్చు, కానీ అది అతి తక్కువ సమయంలోనే వారి కృషి ఎందరి జీవితాల్లో మార్చేస్తుంది. ఒడిషాలోని దేబ్రీగఢ్లో ధోడరో కుసుమ్ అనే గ్రామం ఉంది. కొన్నేళ్ల కిందటిదాకా ఈ గ్రామంలో నివసించే మైథిలి భూయే గారు ప్రతిరోజు అడవికి వెళ్లేవారు. కొన్నిసార్లు కట్టెలు సేకరించేందుకు, కొన్నిసార్లు మహువా కేందు ఆకుల్ని సేకరించేందుకు, కొన్నిసార్లేమో వెదురు ఇలాంటి అటవీ ఉత్పత్తుల్ని సేకరించేందుకు అడవికి వెళ్లేవారు. ఆ అడవి ఆమె కుటుంబంతో పాటు అనేక ఇతర కుటుంబాల అవసరాల్ని తీర్చింది. ఆ తర్వాత మైథిలి గారు దేబ్రీగఢ్ ఎకో టూరిజంలో చేరారు. అక్కడి నుంచి తనకి అడవితో ఉన్న అనుబంధం ఒక కొత్త మలుపు తీసుకుంది. ఇప్పుడు అటవీ సంరక్షణే ఆమె జీవనోపాధిగా కూడా మారింది. మిత్రులారా, మైథిలి జీవితంలో వచ్చిన ఈ మార్పు ఇతర మహిళలకు స్ఫూర్తిగా నిలిచింది. నేడు 60 మందికి పైగా మహిళలు అటవీ సంరక్షణలో పాలుపంచుకుంటున్నారు. కొందరు వన్యప్రాణుల్ని రక్షించే బాధ్యత నిర్వహిస్తున్నారు, కొందరు పచ్చిక బయళ్ల అభివృద్ధిలో, మరికొందరు పర్యావరణ పర్యాటకంలో నిమగ్నమై ఉన్నారు. వారు సామాజిక కార్యక్రమాలకు తమ వంతు సహకారం అందిస్తున్నారు కూడా. మిత్రులారా, మైథిలి గారు, దేబ్రీగఢ్కు చెందిన ఈ సోదరిమణులు ప్రకృతిని పరిరక్షించటంతో పాటు జీవితాన్ని సుసంపన్నంగా మలుచుకోవచ్చు అని నిరూపించారు. ఈ సోదరీమణుల కృషి మనందరికీ గొప్ప స్ఫూర్తి కదా. మిత్రులారా, ఈరోజు మన ఆడపిల్లల కలలు భూమి నుండి అంతరిక్షం వైపు దూసుకుపోతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి కలలు కనే వేలాది మంది ఆడపిల్లల్ని భారతదేశం ఏకం చేస్తోంది అని తెలిసి మీరెంతో గర్వపడతారు కూడా. ఈ కార్యక్రమాన్ని మిషన్ శక్తి శాట్ అని పిలుస్తారు. దీని ద్వారా 108 దేశాలకు చెందిన 12,000 మంది విద్యార్థినులు ఉపగ్రహ సాంకేతికతను నేర్చుకోవటం కోసం, ఆవిష్కరణ రంగంలో పురోగమించేందుకోసం అవకాశం పొందుతూ ఉన్నారు. జాతీయ అంతరిక్ష దినోత్సవం అయిన 23 ఆగస్టున ఉత్తరప్రదేశ్లోని గ్రేటర్ నోయిడాలో ఈ మిషన్కు సంబంధించిన ఒక అందమైన దృశ్యం కనిపించింది. గౌతమ బుద్ధ విశ్వవిద్యాలయంలో మిషన్ శక్తి శాట్ 2వ దశ ఆరంభమయ్యింది. ఈ సందర్భంగా భారతదేశంతో పాటు ప్రపంచంలోని వివిధ దేశాల నుంచి దాదాపు 100 మంది విద్యార్థినులు ఒకచోట చేరారు. భారతదేశంలోని మారుమూల ప్రాంతాల నుంచి ఎంపిక చేసిన విద్యార్థులు కూడా ఇందులో పాల్గొన్నారు. ఈ మొత్తం ప్రయత్నం లక్ష్యం కూడా చాలా ప్రత్యేకమైంది. పూర్తిగా విద్యార్థినుల భాగస్వామ్యంతో నిర్మించిన ఒక ఉపగ్రహం.

ప్రియమైన దేశ ప్రజలరా, ఈ రోజుల్లో అవకాడో పండుగకు విపరీతమైన గిరాకీ ఉంది. గతంలో ఈ పండుగ గురించి చాలా తక్కువ మందికి తెలిసేది. దీని విలువ, డిమాండ్ రెండూ తక్కువగా ఉండేవి. కానీ ఈ రోజుల్లో డైనింగ్ టేబుళ్ల మీద ఈ అవకాడో పండు విరివిగా కనిపిస్తోంది. నేడిది ఆరోగ్య ప్రీమియం మార్కెట్లలో అత్యంత ఇష్టమైందిగా మారింది. ఇది మన రైతు సోదర సోదరీమణులకు కూడా చాలా సహాయకారిగా ఉంది. ఆంధ్రప్రదేశ్లోని కడపకు చెందిన వరదరాజు గారు ఇందుకు ఒక గొప్ప ఉదాహరణ. ఆయన చాలా ఏళ్లుగా తన పొలాల్లో టమోటాలు, అరటిపళ్లు పండిస్తూ వచ్చారు. ఒకరోజు ఆయన తన స్నేహితుడి పొలంలో అవకాడో పంటను చూశారు. ఆ తర్వాత యూట్యూబ్ నుంచి ఈ అవకాడోకు సంబంధించిన సమాచారం సేకరించారు. ఇప్పటి వరకు ఆయన సుమారు 4 టన్నుల అవకాడో పండించారు. ఈనాడు ఆయన దాన్ని నేరుగా స్థానిక దుకాణాలకు సరఫరా చేస్తున్నారు. కొత్త పంట, శాస్త్రీయ సలహాలు, ప్రత్యక్ష మార్కెటింగ్, దీనివల్ల ఆయన చిన్న పొలం ఆదాయం పూర్తిగా మారిపోయింది. మిత్రులారా, తమిళనాడులోని కొడైకెనాల్కు చెందిన రైతు చంద్రశేఖరన్ గారు 1/2 హెక్టారు భూమిలో అవకాడో పండించటం ఆరంభించారు. ఆయనకు దానికి మంచి ధర లభిస్తున్నాయి కూడా, ఆదాయం కూడా పెరిగింది. కర్ణాటకలోని చిక్కమగళూరుకు చెందిన కొందరు రైతు సోదరు సోదరిముళ్ళు తమ కాఫీ తోటల మధ్యలో అవకాడో పండిస్తున్నారు. దీనివల్ల వారికి కాఫీ, నల్ల మిరియాలతో పాటు అదనపు ఆదాయం కూడా లభిస్తోంది. మిత్రులారా, మన నగరాల్లోని రెస్టారెంట్లలో అవకాడో టోస్ట్ గురించి తరచుగా వింటూ ఉంటాం. కానీ ఈ అవకాడో ద్వారానే మన సృజనాత్మకమైన రైతులు ఆదాయం పెంపొందించుకోవటానికి ఒక కొత్త మార్గాన్ని కనుగొంటున్నారు అంటే ఎంత ఆనందంగా ఉంది. అంటే మన దేశపు అవకాడో మీ టోస్ట్ రుచిని మెరుగుపరచడమే కాకుండా రైతుల ఆదాయాన్ని కూడా పెంచింది అన్నమాట. ప్రియమైన దేశవాసులారా, మరికొన్నాళ్లలో సెప్టెంబర్ 3వ తేదీన మనం గొప్ప కథానాయకుడు ఉత్తమ్ కుమార్ గారి శత జయంతిని జరుపుకోబోతున్నాం. మిత్రులారా, ఉత్తమ్ కుమార్ గారు తన నటనతో ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసిన బహుముఖ ప్రజ్ఞాశాలి. నాయక్ ది హీరో సినిమా స్క్రిప్ట్ మొత్తాన్ని మహాకథానాయకుడు ఉత్తమ్ కుమార్ గారిని దృష్టిలో పెట్టుకునే సత్యజిత్ రే గారు రాశారు అని సినీ ప్రేమికులు భావిస్తారు. ఆయనలో హుందాతనంతో పాటు అద్భుతమైన భావోద్వేగ గాఢత కూడా ఉండేది అని సత్యజిత్ రే గారు చెప్పేవారు. పాత్రకు జీవం పోసేందుకు ఆయన చాలా కష్టపడేవారు. ఉత్తమ్ కుమార్ గారు తన నిరాడంబరతకు, దాతృత్వ గుణానికి ప్రసిద్ధి చెందిన వ్యక్తి. ఓటమి చెందినా నిరాశ పడకుండా విజయం వైపు పురోగమించాలి అని ఉత్తమ్ కుమార్ గారి జీవితం నుంచి మనం నేర్చుకోగల ఒక ముఖ్యమైన పాఠం. ఆయన తొలి చిత్రాలు అంతగా విజయం సాధించలేదు, కానీ తాను తన పనిపైనే దృష్టి సారించారు, అందువల్లే విజయాలు సాధించారు. మిత్రులారా, నేను కోల్కతాలో రోడ్ షో చేస్తున్నప్పుడు ఉత్తమ్ కుమారి గారి ఇంటి మీదుగా వెళ్లిన విషయం నాకు బాగా గుర్తుంది. అక్కడ ఒక వ్యక్తి నాకు వారి ఫోటోను బహుమతిగా ఇచ్చారు కూడా. ఆ మహనీయుడు ఉత్తమ్ కుమారి గారికి నేను మరోసారి నా నివాళులు అర్పిస్తున్నాను. ఆయన ఎల్లప్పుడూ మన హృదయాల్ని ఏలుతూనే ఉంటారు. మహానాయక్ ఉత్తమ్ కుమార్ చీరోదిన్ మానుషేర్ హృదయే రాజ్ కోర్బెన్. ప్రియమైన దేశవాసులారా, మన పర్వదినాలు, వేడుకలు, మన సంప్రదాయాలతో పాటు మనల్ని ఒకరితో మరొకరికి అనుసంధానం చేసే అవకాశాన్ని కూడా కల్పిస్తాయి. రాబోయే రోజుల్లో మనం మరెన్నో ముఖ్యమైన పండుగల్ని జరుపుకోబోతూ ఉన్నాం. పవిత్రమైన జన్మాష్టమి పండుగ సెప్టెంబర్ 4వ తేదీన ఉంది. మనం సెప్టెంబర్లో విశ్వకర్మ పూజను కూడా జరుపుకుంటాం. ఈ సందర్భంగా మన చుట్టూ ఉన్న కళాకారులు, చేతి వృత్తుల వారు, శిల్పకారులు, విశ్వకర్మ మిత్రుల్ని మనం సాదరంగా గౌరవించుకోవాలి. ఇంకొన్ని నెలలో దీపావళి పండుగ కూడా రాబోతోంది. దానికోసం సన్నాహాలు నెమ్మదిగా మొదలవుతూ ఉన్నాయి. ఈ దీపావళి పండుగ కాలంలో స్థానిక ఉత్పత్తులకు ప్రాధాన్యత ఇవ్వండి అని నేను మిమ్మల్ని మరోసారి కోరుతున్నాను మిత్రులారా.

0: స్థానిక ఉత్పత్తులకు ప్రాధాన్యత ఇవ్వండి. వోకల్ ఫర్ లోకల్ అంటే కేవలం మట్టి దీపాలు కొనటం మాత్రమే కాదు, దాని దృక్కోణం చాలా విస్తృతం. మనం మన ఇంటి కోసం ఏ వస్తువులు కొన్నా అవి భారతదేశంలో తయారయ్యాయా లేదా, ఈ విషయాన్ని తప్పకుండా గమనించాలి. భారతదేశంలో తయారైన ఉత్పత్తుల పట్ల కేవలం గర్వపడడం మాత్రమే సరిపోదు. మన భారతదేశం స్వయం సమృద్ధి మార్గాన్ని సుగమం చేసుకునేందుకు మన ప్రయత్నం చాలా అవసరం. ఈ సందేశాన్ని వీలైనంత ఎక్కువ మందికి చేరవేయటం మన బాధ్యత కూడా. మన సృజనాత్మక ప్రపంచ మిత్రులు, ఇన్ఫ్లుయెన్సర్లు, సెలబ్రిటీలు ఇందులో ప్రధాన పాత్ర పోషిస్తారు. వోకల్ ఫర్ లోకల్ అనే నినాదాన్ని మీరు పాటించాలని, అలాగే ఇంకా ఎందరో పాటించేందుకు మీరు ప్రేరణగా నిలవాలని నా కోరిక. మిత్రులారా, మీ చుట్టూ ఉన్న ఎంతోమంది తమ చిన్న చిన్న ప్రయత్నాల ద్వారా సమాజంలో గొప్ప గొప్ప మార్పుల్ని తీసుకొస్తున్నారు. దయచేసి వారి గురించి మన్ కీ బాత్ కోసం రాయండి. మీరు పంపించే అనుభవాలు దేశంలోని ఏదో ఒక మూలలో ఉన్న కొందరికి ఎంతో కొంత కొత్త స్ఫూర్తిగా ఉంటాయి. మీ సూచనలు, మీ అనుభవాల కోసం నేను ఎదురుచూస్తున్నాను. చాలా చాలా ధన్యవాదాలు మిత్రులారా, నమస్కారం.
1: మీరు ఇంతవరకు ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసిన మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం విన్నారు. అనువాదం డాక్టర్ రాయారావు సూర్యప్రకాశరావు, అనువాద పఠనం శ్రీ మడిపల్లి దక్షిణామూర్తి. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.
2: జోడీ చిత్రం కోసం శ్రీనివాస్ సుజాత పాడిన పాట, గీత రచన భువనచంద్ర, సంగీతం ఏఆర్ రెహమాన్.

ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం 9 గంటలు కావస్తుంది. కొద్ది క్షణాల్లో న్యూస్ ఎట్ 9 ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

0: సో టెల్ మీ అబౌట్ హిమ్.
1: నిజంగా వినాలన్నా?
0: కమ్ ఆన్, వాట్స్ హి రియల్లీ లైక్?
1: మరి వినైతే

మధుర గీతాల్లో ఇప్పుడు వినండి, ఆదర్శ కుటుంబం చిత్రం కోసం. ఘంటసాల పిశుచుల్ల పడిన పాట, గీత రచన డాక్టర్ సి నారాయణ రెడ్డి, సంగీతం ఎస్ రాజేశ్వరరావు.

ఆత్మీయులు చిత్రం కోసం ఘంటసాల పి సుశీల పాడిన పాట, గీత రచన దాశరథి, సంగీతం ఎస్ రాజేశ్వరరావు.

ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయముల సమయం 11:22. ఇంతటితో ఈ పూట ప్రసారాలు సమాప్తం. తిరిగి ఎఫ్ఎం బ్యాండ్ 103.5 MHz పై రేపటి మా ప్రభాత ప్రసారాల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. జై హింద్.